అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటీ రత్న కింకిణికారమ్య రశనాదామభూషిత కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోనుద్వయాన్విత మాణిక్య

క్షేత్రేషి క్షేత్ర క్షేత్రజ్ఞ పాళిని క్షయవృద్ధిర్విలిర్ముక్త క్షేత్రపాల సమర్చిత విజయ విమలా వంద్య వందారుజన వత్సల వాగ్వాదిని వామకేషి వన్హిమండల వాసిని భక్తిమత్కల్పలతిక పశుపాశ విమోచని సమృద్ధి.

ప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగ దేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత నిత్యగ్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి ప్రభావతి ప్రభా

కోమళాకార కురుకుల్ల కులేశ్వరి కులకుండాలయ కౌల మార్గ తత్పర సేవిత కుమారగణనాథం పాతుష్టి పుష్టి మతిర్ధృతి శాంతి స్వస్తిమతి కాంతి నందిని.

శక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్టా సదసద్రూపధారిణి అష్టమూర్తిర్ అజాదిత్రి లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూప విద్వ

శుభకరీ శోభన సులభ గతికి రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజకృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యబంధ సాగర మేఖల దీక్షిత దైత్య శమని సర్వలోకవశంకరి సర్వార్థద

భవరోదగ్ని భవచక్ర ప్రవర్తిని ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరి ఉదార కీర్తి ఉద్దామ వైభవావర్ణరూపిణి జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్భుష్టా శాంత్యతీతకలాత్మిక గంభీరా గగనాంతస్థ గర్వితా గానలోలుప కల్పనారహిత కాష్టా కాంత కాంతార్థ విగ్రహ కార్యకారణ నిర్ముక్త కామకేళి తరంగిత కనకనకటాటంక లీలా విగ్రహధారిణి అజాక్షయ వీరముక్త ముగ్ధా క్షిప్ర ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ త్రయీ త్రివర్గ నిలయా త్రిస్థా త్రిపురవాలిని నిరామయ నిరాళంబ స్వాత్మ రామా సుధాశ్రుతి సంసార

స్వరూపిణి ధర్మాధారాధనాధ్యక్ష ధనధాన్య విభక్తిని విప్రప్రియా విప్రరూప విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణు రూపిణి అయోనిర్యోని నిలయ కూటస్థా కుల రూపిణి వీరగోష్ఠి ప్రియా వీరా నైష్కర్మ్యానాథ రూపిణి విజ్ఞాన కలనా కళ్యా విదగ్ధ బైందవాసన తత్వాధికా తత్వమయీ తత్వమర్థ స్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని సవ్యాప సవ్య మార్గస్థ సర్వాపద్వినివారిణి స్వస్థా స్వభావ మధురా ధీరాధీర సమర్థిత చైతన్యాధ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదా తుష్ట తరుణాదిత్య పాటరా దక్షిణా దక్షిణారాధ్య ధరస్మేర ముఖాంబుజా కౌలిని కేవలానర్ఘ కైవల్య పదదాయిని స్తోత్ర ప్రియా స్తుతిమతి శృతి సంస్తుత వైభవ మనస్విని మానవ